0: శ్రీఅల పురుషమాదేవకి, శ్రీదే పురుషమాదేవకి, శ్రీదీప్ నారాయణ భగవాన్కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానందీ భగవాన్కి, విశ్వగురు మామండలేశ్వర యోగిరాజ్ పరం పితా పరమేశ్వర పరం పూజ్య శ్రీ సద్గురుదేవకి, సత్య సనాతన్ ధర్మకి హరి ఓం.
1: Thank you, Guruji, for this opportunity to be included.